0: శ్రీ కౌసల్యానందన భగవానికి
1: జయ,
0: శ్రీ దశరథ నందన భగవానికి శ్రీ కైకేయి నందన భగవానికి
1: జయ,
0: శ్రీ సుమిత్రానందన భగవానికి
1: జయ,
0: శ్రీ చారు భయ్యకి
1: జయ,
0: శ్రీ హనుమాన్ జీ మహారాజ్కి
1: జయ,
0: శ్రీ రామ జన్మభూమికి శ్రీ కృష్ణ జన్మభూమికి శ్రీ కాశీ విశ్వనాథ్కి శ్రీ అయోధ్యాధామకి శ్రీ సరియూ మహారాణికి జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్య మహారాజ్కి గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్కి సమస్త పూర్వాచార్యోకి సర్వసంత వైష్ణవ భగవానికి.